0: గారే గారే
1: గారే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: గారే గారే
1: సూర కిదరది ఇన్నాయో
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలది ఎక్క చతుర నార అమ్మ పక్కన కరక